మనుషకం మినిసుని కాశీవాసి అతి అయలంగ్ భూమహి గై గన్నటనే మనుషకం.